సారీ భరిత పంథింగ్ సకాలిలాగి పరామంత్రిలు వారి నగరి ఇండియా ఆస్ట్రేలియా జపాన్ గ్రాన్ అమెరికా సరికా తకన్ భరత్ పార్టిసిపాసి డల్లం ప్రతమ్వాన్ క్వాడీ న్యూఢిల్లి హారి ఇని శ్రీలంక మంగిజింకాన్ మాసుక్ బేబాస్ విసా హింగా తెగపులు హారి బాగి విసా తవార్ ఇండియా డిబావా స్కేమా ఇతేయా గ్రాతిస్ ఎక్బారు లిమబ్లా సోరాంగ్ తేవాజీ బంగ్లాదేశ్ సతలా సబు అప్త్రుక్ బర్ముతా బర్మువాతాన్ బతాంగ్ బసి త్రగులింగ్డి దిస్త్రిక్ తంగయ్యాల్ డలమోలా